0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కమ్ సామిద.
4: కమ్ సామిద.
3: బై.
4: కమ్ సామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Visit chatbhavan.com.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
9: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience.
10: Hardworking and committed candidates only.
9: If interested, email info@apexconsultingservices.us.
11: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagaraj Annaya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
12: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
11: Get your free instant AI home valuation right now at nagarajhomes.com. That's nagarajhomes.com. Or call Nagaraj Annaya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
13: Celebrating 16 years on US Airways. Virajallu Radio. Virajallu
14: Radio. Andarki namaskar. నేను మీనాగార్జున్. ఐఎమ్ షూర్ యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
13: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.

హలో నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా, మరి ఖుషి ఖుషిగాకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎప్పట్లాగే కంగారు కంగారుగా పరిగెత్తుతూ ట్రాఫిక్ ని బీట్ చేసి మీ అందరికి మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి వచ్చేసాను. సో దిస్ ఈస్ యువర్ ఖుషి ఖుషిగా హోస్ట్ శివ. వెల్కమ్ టు ద మండే ఫన్ షో. మరి మీరు వింటున్నట్లయితే, షో వింటున్నట్లయితే, వెరీ సింపుల్, 9.3 FM HD1 లోని ఈ లైవ్ షోతో పాటు అన్ని లైవ్ షో కూడా వినేయచ్చు, లైవ్ షోస్ కూడా వినేయచ్చు. ఆర్ ఎల్స్ వెరీ సింపుల్, విరిజల్లు యాప్ని మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని కూడా వినేయండి. లేకపోతే విరిజల్లు.com కి వెళ్ళి లిజన్ లైవ్ అయితే రైట్ హ్యాండ్ క్లిక్ చేసినా యూ కెన్ లిసన్ టు విరిజల్లు. వినండి, వినడం మాత్రం ఇంపార్టెంట్, బికాస్ ఎంటర్టైన్మెంట్ ఈస్ టోటలీ గ్యారంటీడ్ ఈ మండే ఈ వన్ అవర్తో పాటు. మరి మేము చేసే ప్రతి లైవ్ షోతో అన్నిట్లో కూడా. సో బట్ ఎస్, ఖుషి ఖుషిగా అంటే సెపరేట్గా మీకు ఒక ఏమంటారు, ఒక థీమ్ బేస్డ్ మీకు ఐడియా ఉంటుంది. ఈరోజు కూడా అలాగే వెరీ ఈజీ బ్రీజీగా ఉండే ఒక థీమ్తో వెళ్ళిపోదాం. సో అగైన్, మీ మండే ఈవినింగ్ డ్రైవ్ని కొంచెం సరదాగా పెట్టడానికి ఎప్పటిలాగే ట్రై చేస్తే ఈరోజు కూడా అదే ట్రైల్లో ఉంటాను. మరి మా షో వినాలి, వినేయండి. సో చెప్పినట్లు కాల్ కూడా చేసి పెట్టుకోండి, 510-573-2562 కి 510-573-2562 డయల్ చేసి పెట్టేసుకుంటే యూ క్యాన్ కాల్ ద నంబర్. కాల్ చేసి జస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ లేదండి, ఏదో ఒక ఆన్సర్ చెప్తే ఆల్ ద కాలర్స్ విల్ బి ఆటోమేటిక్లీ రాఫిల్లోకి ఎన్రోల్ అయిపోతారు. సో మరి వెంటనే కాల్ చేసేయండి, 510-573-2562 కాల్ చేసి. అసలు ఏమంటారు, నేను అడిగే ఈ ట్రిక్కీ క్వశ్చన్స్కి, ఈ సింపుల్ క్వశ్చన్స్కి మరి ఆన్సర్ చెప్పేసేయండి. సో ఏం లేదు, ఈరోజు మరి నేను అడుగుతున్నది ఏంటంటే కొన్ని మెజర్మెంట్స్ గురించి అడుగుదాం అనుకుంటుంది. ఎందుకు నాకు ఐడియా వచ్చిందో తెలీదు, ఇందాక ఒక 5 KR and 10 KR అని ఏదో మాట్లాడుకుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ 5K run 10K runs ఉంటాయి కదా, అక్కడ కే అంటే ఏంటి, అసలు 5K run ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్? మీరు చూడకుండా చెప్పండి, గూగుల్ చేసి కాదు, గూగుల్ చేయకుండా చెప్పడానికి ట్రై చేయండి. 5K run మీన్స్ లైక్ హౌ మెనీ మీటర్స్, హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ హౌ మెనీ మైల్స్? సో దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. వితౌట్ గూగుల్ ట్రై చేయండి, 5K runs మీన్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్? సో దట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్. కాల్ చేసేయండి 510-573-2562. మరి ఎస్, రామ్ మిర్యాల కాన్సర్ట్ కి జస్ట్ 4 డేస్ ఉందండి. మీరు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, దేర్ ఆర్ స్టిల్ సమ్ టేబుల్స్ అవైలబుల్. మీరు వెంటనే మాకు bayarea.entertainments ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్ మెసేజ్ చేసినా కూడా, ఆర్ సులేఖకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు, bayarea.entertainments. సో మరి పర్చేస్ చేసుకోండి, బికాజ్ రామ్ మిర్యాల ఈసారి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో, మంచి వైబ్తో, ఒక డిఫరెంట్ సాంగ్స్ అండ్ తన లేటెస్ట్ చాట్ బస్టర్ సాంగ్స్ అన్ని కూడా తీసుకొచ్చేస్తున్నారు. సో డోంట్ మిస్ ఇట్ అవుట్. ఒక మంచి ఫ్రైడే ఫన్ ఈవినింగ్ ఉండబోతుంది రామ్ మిర్యాల కాన్సర్ట్తో. సో జస్ట్ గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే రామ్ మిర్యాలకి. రామ్ మిర్యాల లైవ్ ఇన్

వచ్చింది. సో ఫస్ట్ నేను అడిగాను ఏంటంటే 5K రన్ అంటే ఎన్ని మీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ ఆర్ ఎన్ని మైల్స్ అయి ఉండొచ్చు, 5K రన్ అంటే ఏంటో కాల్ చేసేయండి, సారీ కాల్ చేసేయండి 510-573-2562 కి 510-573-2562 కి నెంబర్ కి కాల్ చేసేసి నేను అడిగిన ఈ క్వశ్చన్ కి 5K రన్ అంటే ఎంత డిస్టెన్స్, అక్కడ కే అని ఎందుకు అన్నామో ఒకసారి జస్ట్ నాకు కాల్ చేసేయండి, 5 కిలోమీటర్స్ రన్ అంటామా లేకపోతే ఏంటది. సో దాట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. ద నెంబర్ టు కాల్ ఇస్ 510-573-2562, 510-573-2562. మరి ఫస్ట్ రామ్ మిర్యాలా కాన్సర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తన పాటే విని వచ్చి మీ కాల్స్ తీసుకుంటాను. స్టే ట్యూన్డ్.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మరి మీరు వింటున్నారు దిస్ మండే స్పెషల్ విత్ యువర్ హోస్ట్ ఖుషి ఖుషిగా శివ. ఎస్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, నాకు ఒక ఐడియా వచ్చింది. రామ్ మిర్యాల కాన్సర్ట్ అనుకుంటున్నాం, అండ్ రామ్ మిర్యాల సాంగ్స్లోనే నేను కొన్ని బిట్స్ ప్లే చేసి ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయమని అడుగుదాం అనుకుంటా. వెరీ సింపుల్, మీకు బాగా ఫెమిలియర్ సాంగ్సే ఇక్కడ గెస్ట్ చేయండి. అలాగే రామ్ మిర్యాల వచ్చి ఏ పాట పాడతారో కూడా గెస్ట్ చేయొచ్చు. సో ఆ రకంగా మీరు గెస్ట్ చేస్తే ఇక్కడ టికెట్స్ విన్ అవుతారు, అక్కడ లాట్స్ ఆఫ్ ఫన్ కూడా వస్తుంది. సో మరి వెంటనే కాల్ చేయండి 510-573-2562కి 510-573-2562. నేను ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తా. ఈ సాంగ్ ఈ మ్యూజిక్ బిట్ ఏ సాంగ్ మీరు నాకు గెస్ట్ చేసి వెంటనే కాల్ చేయాలి. ఓకే, హియర్ ఇట్ ఇస్.

0: ఓకే, సో మరి ఆ మ్యూజిక్ బిట్, ఇవన్నీ రామ్ మిర్యాలా పాడిన అన్ని చాట్ బస్టర్ సాంగ్స్ అడుగుతున్నా. సో రామ్ మిర్యాలా పాడిన ఈ సాంగ్ అంటే ఈ బిట్, ఈ ఇప్పుడు ఈ మ్యూజిక్ ఏ సాంగ్లో ప్లే అయిందో మీరు వెంటనే నాకు కాల్ చేయండి 510-573-2562 వెంటనే కాల్ చేసి మరి చెప్పేయండి. సో మరి జస్ట్ మీకు స్టేట్ యూనండి, 7:30 ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది ఈరోజు. సో మీరు జస్ట్ స్టేట్ యూన్ అంటల్ అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద షో వరకు. ఈరోజు మీరు కాల్ చేసి మరి విన్నర్స్ కూడా అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ఏంటో మీకు మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది, అదేంటో నేనే చెప్తాను. స్టేట్ యూన్. రమణి కళ్యాణం అని ఒక మూవీ వచ్చిందండి, మరి ఆ క్యాస్ట్ అండ్ క్రూతోని ఒక ఇంటర్వ్యూ ఉంది. సో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, చాలా క్యాస్ట్ అండ్ క్రూ చాలా ఎంతూసియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్గా చెప్పారు. సో దట్ ఈస్ స్టే ట్యూన్, అదేంటో మీరే చూస్తారు. బట్ బిఫోర్ దట్ లెట్స్ టేక్ ద కాల్. హలో హాయ్, వెల్కమ్ టు మిర్యాల.
1: హలో
0: హలో, హాయ్, హూ ఇస్ దిస్?
1: హాయ్, దిస్ ఇస్ చరణ్.
0: చరణ్, ఎస్పీ రామ్ చరణ్ ఆర్? ఇప్పుడే పెద్ద ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చూసారా మీ సినిమా ట్రైలర్? మీరు చూసుకున్నారా? బాగుంది కదా,
1: చాలా ప్రామిస్ ఉన్నది. సో
0: అవును,
1: హోపింగ్ దట్ దిస్ విల్ బి ఎ గుడ్ హిట్ ఫర్ రామ్ చరణ్.
0: అవునండి, డెఫినెట్ గా. చరణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఫ్రీమౌంట్. చరణ్ గారు మీరు కాల్ చేస్తుంటారా మా షోకి?
1: చాలా రోజులైంది యాక్చువల్లీ. మార్నింగ్ కాల్ చేస్తుండే, యాక్చువల్లీ మార్నింగ్ కాదు ఈవినింగ్ కాల్ చేస్తుండే, కానీ చాలా రోజులైంది కాల్ చేసి.
0: అదేండి చేస్తుండీ, ఇప్పుడు నాకు ఎప్పుడో మాట్లాడినట్టు గుర్తు, ఎందుకంటే రామ్ చరణ్ మాకు కాల్ చేయడం కొంచెం రేర్ కదా.
1: రామ్ మిర్యాలా అంటే నేను కాల్ చేసిన.
0: అది వెరీ గుడ్ అండి, మరేంటి వస్తున్నారు కదా.
1: సారీ, నేను ఫాలో అయితే ఎక్కడికి రమ్మంటున్నాను?
0: రామ్ మిర్యాలా కాన్సర్ట్ కి. రామ్ మిర్యాలా మన బేరియాకి వచ్చేస్తున్నారండి ఈ ఫ్రైడే, ఐసీసీ మిల్ ప్లస్ లో లైవ్ కాన్సర్ట్. అయ్యా, ఎగ్జాక్ట్లీ కాన్సర్ట్ ఉంది. రామ్ మిర్యాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి కాన్సర్ట్స్, మీరు ఇంతకు ముందు రాకు రా వచ్చారు.
1: నా ఫేవరెట్ సింగర్ ఆయన ఆఫ్ లేట్ ఐ థింక్.
0: మరి మీరు ఎందుకు దేనికి ఆలస్యం చేస్తున్నారండి? యూ షుడ్ జస్ట్ కమ్ దేర్, వీ షుడ్ వీ కెన్ మీట్ అప్ దేర్ టు. సో డెఫినెట్ గా రండి. యా కంపల్సరీ. మీ టికెట్స్ ఐసీసీ మిల్ ప్లస్ లో అండి. విరిజల్ వెబ్సైట్ కాదండి, మా బాటా .org వెళ్తే అక్కడ టికెట్ లింక్ ఉంది, లేకపోతే మీరు సులేఖ.com కి వెళ్ళిపోండి. సులేఖ.com లోనే వెళ్ళి రామ్ మిర్యాలా లైవ్ సానజే అంటే మీకు వచ్చేస్తుంది. తప్పకుండా అండి, తప్పకుండా రండి, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది. లైక్ మొత్తం చాలా యూత్ఫుల్ సాంగ్స్ కదా అన్ని. తన మీ ఫేవరెట్ సింగర్ అంటున్నారు, ఐ థింక్ యూ షుడ్ నాట్ మిస్. అయితే మీకు ఇప్పుడే నేను చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. మీరు సులేఖకి వెళ్ళి జస్ట్ రామ్ మిర్యాలా లైన్ కొడితే వచ్చేస్తుంది. ఓకే, సో ఆర్ ఈవెన్ బాటా .org వెళ్ళి అక్కడ కూడా మీరు బై టికెట్స్ ఉంది లింక్, అక్కడ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకే, డెఫినెట్ గా బాటా .org వుడ్ బి ఈజీ యాక్చువల్లీ, అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకే, కూల్ అండి. సో మరి ఆ మ్యూజిక్ మరి రామ్ మిర్యాలా ఫ్యాన్ అంటున్నారు, ఆ మ్యూజిక్ ఏంటి ఇదిగా చెప్పేస్తారు
1: అంటే చెప్పేస్తాను. రాధిక,
0: రాధిక మీకు ఫస్ట్ పార్ట్ నచ్చిందా సెకండ్ పార్ట్ నచ్చిందా?
1: ఫస్ట్ పార్ట్ లో ఆ సాంగ్ నచ్చింది, ఇంకో సాంగ్ ఉంటది కదా ఇక్కడనే, టీన్ మార్బుల్ ఉంటది దాంట్లో సాంగ్,
0: డీజే టిల్లు. ఓకే,
1: డీజే టిల్లు. సో అది అది నాకు చాలా నచ్చింది. సెకండ్ పార్ట్ లో రాధిక కూడా అంతే, హీ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. హీ కెన్ డూ జస్టిస్ టు ఎనీ సాంగ్, ఎనీ లిరిక్.
0: నైస్ అండి.
1: హీ కెన్ ప్యాకేజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ లిరిక్స్ ఇన్ హిస్ ట్యూన్ అండ్ సింగ్ సో సీమ్లెస్లీ దట్ ఓన్లీ అ ఫోక్ సింగర్ హూ హ్యాస్ అ వెరీ గుడ్ బేస్ కెన్ డూ దాట్.
0: Correct.
1: So, and he's taken that folk singing with the modern music and he's seamlessly blended that. That is his legend. So definitely something everyone will have to learn from. People who go after these English songs and all of that and then just follow blindly the Western culture. I think there is a lot to learn from Ram Mariala and his roots and his way.
0: Definitely. And then, I think you have to miss out on the fan card. This concert is for you. మీరు ఫస్ట్ పార్ట్ నచ్చిందా సెకండ్ పార్ట్ నచ్చిందంటే లేదండి, రెండిట్లో రాధిక నచ్చిందని చెప్తారనుకున్నాను నేను.
1: రాధిక సాంగ్ అల్టిమేట్ ఉన్నది.
0: సాంగ్ అల్టిమేట్ ఉంది అంటారు అంతేనా?
1: ఇంకోటి ఆయన ఫస్ట్ సాంగ్ నాకు మాయా మాయా ఆల్బమ్ ఉంది కదా,
0: స్టేజ్ మీద లైవ్ ఆ పాట డిఫరెంట్ గా పాడతారు లైక్ రామీరేల్ వచ్చినప్పుడల్లా. ఓకే కూల్ అండి. చరణ్ గారు వింటుండండి, మళ్ళీ ఇంకా బోల్డ్ మ్యూజిక్ ప్లే చేస్తే రామీరేల ఫ్యాన్ అన్నారు కాబట్టి మీరు ఇన్సల్ని కాల్ చేస్తూనే ఉండండి పాటలు
1: అట్లీస్ట్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్. దట్ ఈస్ అఫ్ కోర్స్ రాధిక సాంగ్. చరణ్ గారు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు నేను ఈ యొక్క కాల్ మళ్ళీ తీసుకుందాం. ఓకే ఇప్పుడు ఇంకొక సాంగ్ ప్లే చేస్తా. అంటే ఇంక ఇది గివ్ అవే కానీ ఇట్స్ లైక్ యునో రామీరియాల గారి కాన్సర్ట్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి కొన్ని జస్ట్ ఫన్నీగా నేను ఇప్పుడు ఒక చిన్న కాన్వర్జేషన్ పెడతాను. ఇది ఏ పాట, ఏ సినిమా ఏ పాటకి లీడ్ చేస్తుందో మీరు చెప్పచ్చు. దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్.
2: నువ్వేమనుకోవద్దంటున్నా?
0: ఏ పాట నేనే చెప్పేస్తున్నా ఇంకెందుకు? సరే ఇట్స్ ఓకే.
2: నా మనసులో ఏముందో నీకు అర్థమైతే లేదా?
3: నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా?
0: సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో సాంగ్ రాదనుకొని నేను ఫిక్స్ అయ్యి పొరపాటు పడ్డా, బట్ సాంగ్ కూడా ప్లే అవుతుంది. నేను వృత్తి కాన్వర్జేషన్ అనుకున్నా. బట్ అని హో రామ్ మిరియాల విల్ బీ హియర్ ఎస్ విత్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈ ఫ్రైడే ఐసీసీ మిల్పిటర్స్లోని. టికెట్స్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయండి. యూ కెన్ జస్ట్ గెట్ యువర్ టికెట్స్. ఇంకా మీకు బిగ్ గ్రూప్స్ ఉంటే మాకు వెంటనే virujal@gmail.com ఈమెయిల్ చేయండి. పెద్ద గ్రూప్స్ ఉన్నా కూడా, ఆర్ లైక్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మాకు bayarea.entertainments కెళ్ళి మీరు అక్కడ డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఆర్ bata.org వెళ్ళి అక్కడ లింక్ ఉంది, క్లిక్ చేసినా కూడా యూ కెన్ గెట్ ద టికెట్స్ రైట్ అవే. మిస్ అవ్వకండి. రామీరేల కాన్సర్ట్ చాలా యునిక్గా, చాలా యూత్ఫుల్ అండ్ ఒక వైబ్తో ఉంటుంది కాబట్టి లాట్స్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ని పర్ఫెక్ట్గా మీకు లాంగ్ వీకెండ్కి ఒక మూడ్ సెట్ చేస్తుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ అవుట్. గో టు bata.org ఆర్ bayarea.entertainments వెళ్ళి మీరు టికెట్స్ క్లిక్ చేసుకుని కాల్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. So don't miss it out. I think manaku oka chinna commercial break iskana time ayindi kabatti let's take a quick commercial break and I will be here back soon.
4: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
6: Mantra India is now available for full service catering.
7: Full service catering.
6: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
8: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
1: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
2: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
1: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Village Hello Radio.
4: Hello everyone. America lo unna Telugu vallandarki namaskaram. Nenu Rahul Ravindran. Meer nannu vintunnaru Village Hello Radio 92.3 FM lo. It is the longest running and the first 24/7 Telugu radio service in the USA. And they're celebrating their 16th birthday today. So happy anniversary, Village Hello Radio. Keep connecting the Telugu diaspora across the state. Keep putting out lovely content that connects them to our homeland and to Telugu cinema. Wish you a very, very happy anniversary again.
3: Celebrating 16 years on US Airwaves, Village Hello Radio. Ooh la la, maza chayala.
5: Welcome back to Village Hello. Meer vintunaru Kushi Kushiga with your host Shiva. And yes, మరి ఈ రోజు రామిరియాల స్పెషల్ చేస్తున్నాం. రామిరియాల కాన్సర్ట్ ఎగ్జాక్ట్లీ 3 డేస్ టు గో. సో మీరు టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. ఎస్, ద వైబ్ ఈజ్ రియల్. రామిరియాల ఎంత పెప్పిగా సాంగ్స్ ఉంటాయో, లైక్ తన ఎనర్జీ అలాగే ఉంటుంది. సో మేము లైవ్లో చాలాసార్లు, దిస్ ఇస్ ద థర్డ్ టైం వీఆర్ గెటింగ్ హిమ్ టు బే ఏరియా. సో మిస్ అవ్వకండి ఈసారి. ఇందాక చరణ్ గారు ఇది ఫస్ట్ టైం గోయింగ్ అని చెప్తున్నారు. అలా మీరు కూడా ఇంతకు ముందు మిస్ అయితే దిస్ వన్ యూ కెనాట్ మిస్ ఇట్, ఎందుకంటే ఇంకా లాట్స్ ఆఫ్ ద లేటెస్ట్ సాంగ్స్ అన్నిటితో కూడా వస్తున్నారు. సో డోంట్ మిస్ ఇట్ అవుట్. రామిరియాల విల్ బీ హియర్ ఆన్ దిస్ ఫ్రైడే ఐసీసీ మిల్పిటర్స్లో. టికెట్స్ తీసుకోకపోతే bata.org వెళ్ళి వెంటనే టికెట్స్ తీసుకోండి. ఆర్ ఇన్స్టాగ్రామ్లో బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళి కూడా మీరు అక్కడ మాకు డైరెక్ట్ మెసేజ్ ఇవ్వచ్చు. ఆర్ యూ కెన్ యూనో ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఎనీథింగ్ అండ్ యూ హ్యావ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ టు గెట్ యువర్ టికెట్స్. డోంట్ మిస్ ఇట్ అవుట్ రామ్ మిరియాలాస్ లైవ్ ఇన్ కాన్సర్ట్. మరి రామ్ మిరియాలా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పాట ఏంటో కూడా గెస్ చేసేయండి. చరణ్ గారు ముఖ్యంగా మీరు అండ్ అలాగా బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా రామ్ మిరియాలా గారు ఫ్యాన్స్ అనే కదని, ఏ సాంగ్స్ మీరు విని బాగా ఈ సాంగ్ నాకు తెలుసు అనుకున్నా కూడా యూ కెన్ జస్ట్ గెస్ ఇట్. హియర్ ఈస్ ద మ్యూజిక్.

ఓకే, సో దట్స్ ద మ్యూజిక్. ఇది కూడా అగైన్ మరి రామిరేలా పాడిన పాట కాబట్టి అదేంటో గెస్ట్ చేయండి వెంటనే 5105732562కి కాల్ చేసి 5105732562.

సో ఎస్, ఈ పాట అగైన్ రామిరేల పాడిన ఫేమస్ వన్ ఆఫ్ ద ఫేమస్ సాంగ్. ఆ పాట ఏంటో తెలిస్తే వెంటనే కాల్ చేసేయండి 510-573-2562కి 510-573-2562. ఇందాక ప్లే అయిన మరి ద బ్లాక్ బస్టర్ సాంగ్ ఏంటో ఇప్పుడే ప్లే చేసేస్తాను. సో వినేసి వెంటనే కాల్ చేసేయండి. ఇందాక మ్యూజిక్ బిట్టు మీకు తెలిస్తే 510-573-2562కి 510-573-2562. ఓకే, మరి రామిరేల కాన్సర్ట్ జస్ట్ ఎన్నో రోజులు లేదు, ఒక 3 డేస్ మాత్రమే. టికెట్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, bata.org కి వెళ్ళి. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ యు కెనాట్ మిస్. సో రామిరేల కాన్సర్ట్ ఫస్ట్ టైం చూస్తున్న ఆర్ ఇంతకు ముందు వచ్చారు, లైక్ యునో దిస్ ఇస్ సంథింగ్ నేను ఈ మధ్యన చూడలేదు అనుకుంటే యూ హ్యావ్ టు కమ్. ఎందుకంటే రామిరేల లేటెస్ట్ సాంగ్స్తో పాటు ఇంకా తన ప్రైవేట్ సాంగ్స్ ఎంతో ఫేమస్, ఇందాక చరణ్ గారు చెప్పినట్లు అలా కూడా మీకు వినొచ్చు. సో జస్ట్ కమ్ ఎంజాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ యువర్ టికెట్స్ bata.org కు వెళ్ళి. సో మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వచ్చేద్దాం.

0: ఓకే, వెల్కమ్ బ్యాక్. మరి ఎస్, ఇందాక మీకు ప్రామిస్ చేసినట్టు రమణి కళ్యాణం అండి క్యాస్ట్ అండ్ క్రూతోని ఒక చక్కటి ఇంటర్వ్యూ చేశారు మన విరిచల్ టీమ్, అఫ్ కోర్స్ విజయ్ గారు అండ్ కళ్యాణ్ గారు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 15-20 మినిట్స్ వచ్చి మళ్ళీ మీ కాల్స్ తీసుకుంటాను, విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. జస్ట్ ఎంజాయ్ టు దిస్ ఇంటర్వ్యూ.
1: విరిజల్లు శ్రోతలకి నమస్కారం. మన 16 ఏళ్ల మా విరిజల్లు ప్రస్థానంలో మీ అందరికి తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ప్రమోట్ చేయడానికి, వాటికి షోకేస్ చేయడానికి ఎంత ఇష్టపడతామో అంతకంటే ఎక్కువ ఇష్టంగా మేము న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ని, ముఖ్యంగా అమెరికాలో ఉంటూ ఇక్కడ మనలాగే వర్క్ చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ తో తెలుగు సినిమాలు ఏదో చేయాలని తాపత్రయపడే వాళ్ళందరికి కూడా విరిజల్ ఎప్పుడో ప్లాట్ఫామ్ గా నిలిచింది. అలాగే ఒక టాలెంటెడ్ టీమ్, ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళ డే టు డే దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్, బట్ వాళ్ళ ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ ఒకళ్ళు, ప్యాషన్ ఫర్ డైరెక్షన్ ఒకళ్ళు, ప్యాషన్ ఫర్ యాక్టింగ్ ఒకళ్ళు. అటువంటి యాక్టర్ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక చక్కని తెలుగు పేరుతో వస్తున్న ఒక చక్కని తెలుగు సినిమా రమణి కళ్యాణం. ఆ రమణి కళ్యాణం సినిమా రిలీజ్ కి వస్తున్న సందర్భంగా ఆ టీమ్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం అంతా లైన్ లో ఉన్నారు రమణి కళ్యాణం మూవీ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి గారు, అలాగే సినిమా హీరో సూర్య వశిష్ఠ, అలాగే హీరోయిన్ దీప్షికా చంద్రన్. హాయ్ విజయ్ గారు, హాయ్ సూర్య గారు, హాయ్ దీప్షిక గారు, వెల్కమ్ టు విరిజల్. చాలా బాగున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు, ఐ స్టార్ట్ విత్ యూ అండి. చక్కని పేరు రమణి కళ్యాణం, అంత చక్కని పేరు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాయిస్ ఆఫ్ ద టైటిల్ చెప్పండి, ఎందుకంటే ఇక్కడ తప్పులేదు ఈ మధ్య క్యాచీ టైటిల్స్ పెడుతున్నారు టు గెట్ మేక్ ఇంప్రెషన్, బట్ చక్క అచ్చ 16 నాల తెలుగు టైటిల్ పెట్టారు మీరు.
2: రమణి కళ్యాణం కథపరంగా రమణి కళ్యాణం అనేది యాప్ట్ అండి. అది మన సాంగ్ కూడా చూసారంటే సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, సినిమా టైటిల్ కూడా రమణి కళ్యాణ్. రమణి కళ్యాణం అంటే బేసికల్ గా సీతారాములు అని కూడా అంటారు కదా, బేసికల్ గా అట్లా కూడా వస్తుంది మీనింగ్. అట్లా అందమైన అమ్మాయిని కూడా వస్తుంది, ఒక కళ్ళలేని అమ్మాయి అంటే బేసికల్ మన స్టోరీ బేస్ చూస్తే అమ్మాయికి షీస్ లైక్ యు నో బ్లైండ్ అండ్ హీరో వచ్చేసి లైక్ హ్యాండిక్యాప్ట్. వాటి మధ్య జరిగే స్టోరీలో తర్వాత ఏం జరుగుతుంది, టైం అండ్ కాన్స్టెంట్స్ వల్ల వాట్ హ్యాపెన్స్, వాళ్ళ ఛాన్స్ ఎన్కౌంటర్ వల్ల వాట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, వాట్ హ్యాపెన్స్ టు హర్ వెడ్డింగ్ అనేది వేస్తే మన ట్రైలర్ కూడా చూస్తే ఇట్ స్టార్ట్స్ విత్ దట్ పెళ్లి చూపుల సినారియోతో మొదలవుతుంది. హౌ ఇట్ ఎండ్స్ అప్ ద మ్యారేజ్ గేమ్ అవుతుంది అనేది స్టోరీ. ఇట్ ఎ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ అండ్ ఇట్ టెల్స్ అబౌట్ ది నివాన్సెస్ ఆఫ్ దేర్ లైఫ్, their conflicts in their life and like you know, how they interact with each other, how situations play. అనేది మన మెయిన్ క్రూక్. అందుకని బేసికల్ అంటే వెడ్డింగ్ బేస్ స్టోరీ ఉండదు, వెడ్డింగ్ ఏమవుతుంది మెయిన్ కోర్ పాయింట్ అనమాట. సో అందుకోసమే రమణి కళ్యాణం అని పెట్టి అందులో తెలుగు టైటిల్ పెట్టాలి. పెళ్లి అంటే డెఫినెట్ గా రైట్, చాలా అనుకున్నాం. లిరిక్స్ రైటర్ పూర్ణ జరిగి ఉన్నది, కోర్ మూవీ చేసిన లిరిక్స్ రైటర్ ఆయన లిరిక్స్ రాశారు దీనికి. ఈ కమాజిటీ వర్డ్ రమణి కళ్యాణ్ ఫస్ట్ టైం వాడేది బేసికల్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ మంచి టైటిల్, పెళ్లికి సంబంధించిన టైటిల్ డెఫినెట్ గా చూస్తున్నాం. అండ్ అది వచ్చిన తర్వాత వీ గాట్ ఏ సాంగ్ ఆల్సో అండ్ అఫ్ కోర్స్ ఈజీ చాయిస్ టు మేక్ రమణి కళ్యాణం టైటిల్ అండి.
1: సెకండ్ టైటిల్ పెట్టారు. అండ్ ఇంకోటి నేను ట్రైలర్ చూసానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చక్కగా ఉంది. సో వన్ థింగ్ చెప్పినట్టుగా ఒక బ్లైండ్ అమ్మాయి అండ్ ఒక డిజబిలిటీ ఉన్న అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ తెలుస్తోంది. అట్లీస్ట్ ట్రైలర్ లో నాకు పర్సనల్ గా నచ్చింది. ఇప్పుడు ఇదే స్టోరీని అంటే అట్లీస్ట్ నాకు ట్రైలర్ లో చూసిన చిన్న షార్ట్ చిన్న కట్ లో ఎక్కడ సింపథెటిక్ వాళ్ళ సిచ్యువేషన్ ని సింపతి చూపెడుతూ అలాగ నాకు అనిపించలేదు. ఐ యాక్సెప్టింగ్ ఫర్ వాట్ దే ఆర్ అండ్ లివింగ్ త్రూ దర్ లైఫ్ అండ్ హౌ దే ఫాల్ ఇన్ లవ్ అలా అనిపించింది. సో సింపతి యాంగిల్ లేకుండా బాగా కట్ చేశారు, విచ్ ఇస్ వాట్ ఐ పర్సనలీ లైక్. సో దట్ ఈస్ మై క్వశ్చన్ టు అగైన్ విజయ్ గారు, అంటే సినిమా కూడా అదే యాంగిల్ లో అప్రోచ్ చేయారా, ట్రైలర్ ఎలా ఉందా?
2: అదే అప్రోచ్, అది కోర్ కాన్సెప్ట్ అదే అండి. బేసికల్ గా వాళ్ళకేంటంటే వాళ్ళ కథలు ఉండే కదా, వాళ్ళకేంటంటే సింపతి అనేది అవసరం, వాళ్ళకి వేరే స్ట్రెంగ్స్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడటం వాళ్ళకి ఇష్టం కానీ ఇలాగ అది జాలి అనేది మనం చూపించాలనుకుంటాం కానీ వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకేంటంటే వాళ్ళకి మంచి కథలు ఉంటాయి, వాళ్ళకి లైఫ్ ఉంటుంది, అట్లా వెళ్తే దే హ్యావ్ బ్యూటిఫుల్ స్టోరీస్. అట్లానే కోర్ కాన్సెప్ట్ లో కూడా మనకి సింపతి అనేది బేసికల్ డైలాగ్స్ కూడా చూసారంటే డైలాగ్స్ లో కూడా మన రామ్ జగదీష్ గారు ఉన్నారు కదా, కోర్ట్ మూవీ డైరెక్టర్, మనకి డైలాగ్స్ సింపే లో కూడా ఉన్నారు. సో రామ్ జగదీష్ గారు గేవ్ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ లైక్ అందుకనే ఆ డైలాగ్ కూడా వెరీ పాపులర్ అవుతుంది. ఎస్ అండ్ సింపతి ఇస్ నాట్ దే వాట్ దే వాంట్, దే వాంట్ టు రికగ్నైజ్ ద టాలెంట్స్ అండ్ ఆల్సో ద ఎంపతి.
1: వెరీ గుడ్, బాగుంది. సూర్య గారు మీ దగ్గరికి వస్తున్నాను. మీరు మాట్లాడినప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో పీచ్ అని చెప్పారు. లుక్ లైక్ ప్రొఫెషనల్ అండ్ కెరియర్ బై ఇట్సెల్ఫ్ ఇన్ ప్యారల్. అండ్ ఇంకో సైడ్ ఆబ్వియస్లీ దేర్ ఇస్ ద మూవీ, సినిమాలో మూవీ హీరోగా నటిస్తున్నారు మీరు. అండ్ ఇంత ముందు కూడా బొట్ట బొమ్మ అండ్ వేరే సినిమాలు కూడా నటించడం జరిగింది. యూ సీమ్ లైక్ వన్ ఆఫ్ అస్ అండి యూఎస్ లో. సో టాక్ అబౌట్ ద ప్యాషన్ ఫర్ మూవీస్. ఐ నో యూ సాఫ్ట్వేర్ డెవలపర్, యూఆర్ ఇన్ టు ఫ్యాషన్ టెక్నాలజీ, యూ టీచ్ ఇట్ మూవీస్ రెండిట్లో. అండ్ talk about how you got opportunity in this movie.
3: So basically none of these things by choice is a profession andi, more like everything is a hobby for me, even for example movies. So ante passion to kaadu gaani, it's more like I want to enjoy the art form, so I'm actually working in movies, and somewhere I want to delve deep into it and enjoy it more. That's my process, first thing. So that is the reason I choose the scripts, what I choose. For example, even this one, that's the whole point of why I choose it. And also the other thing is, this movies lo ela vachindante, ma nangaru, he used to work in the film industry, and he was the chief director for Rajan garu, Trikran garu, Raghav garu, and Krishnamsi garu. He has been in the industry for 35 years long. I in COVID lo chani peru, and his wish was to some where for me to be an actor and become something big, but somewhere I transformed that dream of his into my own, converted into my own, and now my dream is to enjoy the art form, and that's one of my hobby. So that's the reason I do other things as well. And
1: okay, so ibudu meeru fashion oka field, full stack developer, IT oka field, and movie oka field. Of course moodu passion ane antunnaru, but okinta partiality gaani, okinta favoritism gaani any track lo unda?
3: లేదండి, ట్రూలీ లేదు, నిజంగా లేదు. ఎందుకంటే అంటే ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ లో ఏం చెప్తానంటే, ఐ టీచ్ యూఐ యూఎక్స్ డిజైన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అదర్ సబ్జెక్ట్స్, బట్ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఐటీ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్. ఐ మీన్ యూఐ యూఎక్స్ డిజైనర్ యాజ్ వెల్, సో ఐ టీచ్ డిజైన్ ఓవర్ దర్ అండ్ ఐ టూ కోడింగ్ ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎండ్. ఐ యాక్చువల్లీ సీ దమ్ యాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. లైక్ ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్ ఫర్ మనీ. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ మనీ ఫ్రమ్ దెమ్, ఐఎమ్ గ్రేట్ఫుల్, బట్ ఐ డూ ఇట్ బికాస్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. దట్స్ వై ఐ డూ ఆల్ ఈవెన్ టీచింగ్ ఐ రియలీ ఎంజాయ్ బికాస్ somewhere in my childhood I used to be a bad student, and now I enjoy teaching because somewhere I can tell it in much more deeper detail that what I didn't get in my childhood.
1: And that's again cinema vishayam goste trailer lo naku anpinchindi enante heroine a self belief undi tana disability in pakkan betti oka కాన్ఫిడెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయి, హీరోకి ఆ రియలైజేషన్ కల్పించి తద్వారా ఇద్దరు లవ్ లో పడతారు. ఎట్లీస్ట్ రివీల్ దట్స్ మై ట్రైలర్. సో టాక్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ లో మీకు నచ్చిందండి, అండ్ అగైన్ యువర్ కెమిస్ట్రీ విత్ ద హీరోయిన్ అండ్ కాన్ఫ్లిక్ట్ కానీ, అది వాట్ ఈస్ దట్ లవ్ దట్ యూ ఫెల్ట్ ఇన్ లవ్ క్యారెక్టర్ ఇట్సెల్ఫ్?
3: See, the conflict actually in our movie is the time and situations itself, Andy. So I think that is the beauty of the story, where it is not a forced conflict that we need to put in somewhere so that it becomes something. The time and the situations are itself the conflict. And the other thing is that in typical movies, wherever the actor or the lead actor, hero or whatever it is, they'll have a character arc where they're having different things. In this one, he's in a devastated state in the starting of the movie. And somewhere this girl who is like seeing this life with full of color and full of brightness, even though she is blind, somewhere it kind of like falls into my eye and it attracts me. And then I go forward, and how she brings that beauty and colorfulness into my life, it rubs it off. Kada, when we see people who are like that, it kind of like rubs it off to other people who are also in those situations. From that, I take inspiration and I move on, and we have some cute moments, some really really nice emotion, heartwarming moments. And how does my character arc go from that depressed person to a more enjoyable, happy and loving person? That is the crux of the story. And
1: Deepshika garu, meer ikkadiki vaste, again you're also an accomplished your own business, ad agency that is successfully running really, really well. And when I know, like you've acted in movies, Margan, Markland cinema, you've also acted. So again, before I talk about the movie again, interesting theme to me, and I'll come to Vijay garu kuda. Me andariki kuda looks like you're doing very well in your, I wouldn't even call it a side hustle. You have another hustle going on where you're all doing pretty good. But then you all came together as a team and this cinema chakaga build chesaru. So talk about yourself, Deepshika garu, meeku adu a business undi, but I know movies kuda act chestunnaru. Mee passion enti, mee love enti, daani gurinchi cheppandi.
4: నాకేంటంటే ఏవి నాకు నచ్చుతుందో యాక్చువల్లీ ఇన్ ద జర్నీ ఆఫ్ మీ డూయింగ్ యునో ఏది ఆపర్చునిటీస్ వైజ్ ఫిల్మ్స్ వైజ్ ఏది నాకు ఎక్సైట్మెంట్ ఉందో వాట్ ఎవర్ దట్ మేక్స్ మీ యునో ఫీల్స్ హ్యాపీ డూయింగ్ ద జాబ్ సో అట్లానే ఒక యునో హ్యాపీయెస్ట్ జాబ్ ఇది నాకు ఈ ఫిల్మ్ యూనో రమణి కళ్యాణం ఎందుకంటే మొత్తం ప్రాసెస్ నేను ఎంజాయ్ చేశాను అండ్ జర్నీయే ఒక బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఆల్సో ద స్టోరీ కూడా ఇప్పుడు మీరు చూసాక దాంట్లో ఒక చాలా మోటివేషన్స్ ఉంటాయి చాలా మీనింగ్ఫుల్ యూనో ఎమోషన్స్ ఉంటాయి అండ్ ప్రొఫౌండ్ ఎమోషన్స్ అది అంత ప్లే చేయడానికి ఐ థింక్ ఇన్ దిస్ ఎర్లియర్ స్టేజ్ గెట్టింగ్ క్యారెక్టర్ లైక్ సచ్ స్ట్రాంగ్ అండ్ సో అది నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆడియన్స్ కూడా వర్క్ అవుతుంది ఇది ఒక ఇది వీ కెనాట్ సే ఇది మొత్తం ఫీల్ గుడ్ సినిమా అట్లాంటి కూడా ఉండదు ఎందుకంటే ఆడియన్స్ ప్రెసెంటేషన్ కి కూడా మనం ఎంటర్టైన్మెంట్ అలా ఇస్తున్నాము సో మొత్తం నేను ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా ఎమోషన్ అయింది యాక్చువల్లీ నేను ఇంత మంచి సినిమా చేశానా ఇట్లా ఎమోషన్ వచ్చింది ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ముందే ఇలాంటివి చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఎలా సెలెక్ట్ చేస్తాను ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు హయ్యర్ అయింది ఈ సినిమా తర్వాత నాకు సో నెక్స్ట్ ఎలా నేను సెలెక్ట్ చేస్తాను అట్లా అయింది
2: అండ్ మీ చిత్రత్ గా ఒక ఆదర్ బ్యాక్ రోల్ ఎస్పెషల్లీ ఫీమేల్ క్యారెక్టర్ దొరకడం మన సినిమాలో నాట్ ఈజీ బట్ ఇంకోటి సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే అట్లీస్ట్ దేర్ నాట్ టూ మెనీ క్యారెక్టర్స్ ఎక్కువ క్యారెక్టర్స్ ఏంటంటే దేర్ ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్ బట్ దోస్ ఆర్ ద సెంట్రల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద మూవీస్ అటువంటి ఆదర్ బ్యాక్ రోల్ దొరకడం అదృష్టం బట్ వాట్ వాజ్ ద ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ యువర్ రోల్ అండి అండ్ అని మేము రేపు సినిమా చూసినప్పుడు గివ్ ఎ రెఫరెన్స్ టు అ సీన్ that when you looked on the screen, the final product is Nazare Ba, Embele Jaisa, and we can, again, you don't have to reveal the story as such. So two questions, Okati, what was the challenging part of your role? And Rendu, give us a reference of a scene in the movie. Meer personally, you can see the scene in the movie, and we can see the scene in the movie.
4: First, challenging part in the movie is, audience ni ela convince cheyali. In the kante, blind ante, అది కనిపించాలి కదా ఇప్పుడు నా ఐస్ నార్మల్ గా ఉంది ఎలా నేను ఆడియన్స్ తో కన్విన్స్ చేస్తాను నేను బ్లైండ్ అని అది ఒక బిగ్ ఛాలెంజ్ ఇంకొకటి ఏంటంటే బ్లైండ్ క్యారెక్టర్ అయినా సరే ఈ క్యారెక్టర్ ఒక ఎంతూసియాస్టిక్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ అది ఆ ఇన్నోసెన్స్ అది అంతా నేను అట్లానే ఉండాలి సో ఈ క్యారెక్టర్ నాకు వెరీ సిమిలర్ టు మై పర్సనాలిటీ అది ఒకటి కానీ విజువల్లీ ఇంపాక్ట్ అదే నాకు మొత్తం ప్రాసెస్ ఐ వాస్ ఎంజాయింగ్ ద కంప్లీట్ ప్రాసెస్ సో అదే ఫస్ట్ కొన్ని రోజులు నేను ఐ వాస్ థింకింగ్ వెదర్ ఇట్ ఈస్ కన్విన్సింగ్ ఆర్ నాట్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ షీ డస్ నాట్ స్పీక్ ఫర్ సింపతి సో అట్లా ఉన్నప్పుడు షీ ప్రిటెండ్ సమ్ టైమ్స్ షీఈ్ నాట్ బ్లైండ్ సో అందరూ ఉన్నప్పుడు ఫింగర్ తను అప్పుడు అందరూ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ షీ ప్రిటెండ్స్ లైక్ షీఈ్ నాట్ బ్లైండ్ సమ్ టైమ్స్ షీల్ బి బ్లైండ్ అది ఒక పిక్ ఛాలెంజ్ గా ఉండింది నాకు అది ఎట్లా కన్విన్స్ అయిపోతాను అట్లా ఉండండి బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ ఐ కెనాట్ సే వన్ సీన్ ఆర్ దట్ సీన్ ఆర్ దిస్ సీన్ లైక్ దట్ ద హోల్ ఫిల్మ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ అదే
2: సుజయ్ గారు మీకు కూడా సేమ్ క్వశ్చన్ అండి ఇఫ్ యూ హావ్ టు ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సీన్ దట్ యూ ఫెల్ట్ వెరీ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అలాంటి అనిపిస్తే కనుక టుమారో వెన్ పీపుల్ వాచ్ ద మూవీ
3: In terms of just like charisma and just like the flow, right, there are some scenes between Dikshika and me, Raj and Sanjana's characters. I think those will be a little bit more heartwarming. And also I'll have some things with Dikshika's family as well, some emotional scenes. And I think those would be really good scenes and that's what I feel.
2: Jagar, coming back to you, Meer Kuda, again, you are an IT professional by the day, but you also, New York Film Institute, would have heard you did some programs and and this is something your passionate project. Kuda. So again, Chepan, sir, is this the movie filmmaking and the end goal? And again, of course, because I've seen a lot of people just learn to what it is. So me end goal, Andy, is this the path you want to pursue?
5: Yeah, definitely. End goal, I think, definitely I want to tell a lot of stories. I have so many stories I want to tell people. So this is one of the beautiful stories. Definitely other stories go on. I definitely want to pursue all those things. And also, I like my IT profession because technically I am kind of fond of that also. I think I'll be able to do both, but mostly profoundly I want to do films. కమింగ్ టు లైక్ యూనో ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్ ఎప్పటి నుంచి ఉంది రైట్. ఈవెన్ ఇన్ ఐటీస్ లో యూస్ టు వర్క్ 9 to 5 అండ్ అట్ 5 లో యూస్ టు క్యాచ్ ట్రైన్ ఫ్రమ్ ప్రిన్స్టన్ టు న్యూయార్క్ అండ్ యూస్ టు గో టు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఫర్ ఈవినింగ్ ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్. That's how I started learning and also worked on various projects there. And then finally venturing into our own Telugu film, Ramani Kalyanam.
1: And this cinema, we released this okkaparu kuda chaala baagundandi. So, okkasari cinema lo music gurinchi, part gurinchi, alage other aspects of the movie, vere characters avachu, technicalities avachu, share cheyandi garu.
5: Yeah, story wise kuda kaakunda musical lo kuda this is very very musically bound sound. Like Suresh Kurup garu ani cheppesi mana Dulkar Salman toti Sita Kalyanam Luka film lo kuda chesaru, Tavina Roma cinema. Aa movie aa song very major, even Great Indian Kitchen atla movies lo chesanu. First time we are introducing to our Telugu film industry. It has given wonderful music and also as a Ramani Kalyanam is also one thing, and we also very eager to show the other songs also, which are equally and even equally have a different template and different sounding. There, that's what say Suresh Kurup musical and Goda, if I, that's what we are also saying, that is a Suresh Kurup musical and very beautiful songs. It's going to be a musical film also, and Ash, it's not only story about it and also the musical film at the same time. That's why it's a very entertaining and also we don't want to give like an art kind of form to anything, right? It's like any, even blindness, people will forget about the blindness or their disability is much more than that. They'll get involved into the story. That is what we want to tell. Sympathy is not what they want.
1: And Meer Kuda as a filmmaker, director, first in Mani, వాళ్ళకి డిసబిలిటీస్ లేకుండా లవ్ స్టోరీ లో కూడా తీయచ్చు మీరు, బట్ యూ చోజన్ దిస్ పర్టికులర్ స్టోరీ. సో మీ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి విజయ్ గారు?
5: ఇన్స్పిరేషన్ న్యూయార్క్ లో నేను ఉన్నప్పుడు చూశానండి, కొంచెం డిసబిలిటీ వెరీ మచ్ ఫర్ వాళ్ళు, దేర్ సో మచ్ ఓవర్ పీపుల్ వాళ్ళతో చూసారంటే లైక్ దే హ్యావ్ బెటర్ లైఫ్, లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్, దే ఆర్ కైండ్ ఆఫ్ వెరీ లైక్ దే హావ్ వేరియస్ టాలెంట్స్, చాలా బాగుంది. జాలి పడుతుంటే దే డోంట్ కేర్ అబౌట్ మీ జాలి పడుతుంది, దే హావ్ టాలెంట్స్ అండ్ దే షుడ్ బి ఐడెంటిఫైడ్ ఫర్ దట్, నాట్ ఫర్ అలాగే మన సింపతి అంటే మనకి అక్కడ ఆగిపోతాం, అక్కడ సింపతి దగ్గర ఆగకూడదు. అక్కడ ఇన్స్పిరేషన్ వచ్చింది అండ్ అక్కడ నుంచి అండ్ ఆల్సో ఐ వాంట్ టేక్ టెంప్లేట్స్, ఐ డోంట్ వాంట్ సంథింగ్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ అది, ఇట్లా ఇట్లాంటి కాన్స్టెంట్ రోల్స్ చేస్తే అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఎ క్రియేటివ్ అబిలిటీ టు లైక్ అట్లీస్ట్ టెల్ ఎ స్టోరీ డిఫరెంట్ టెంప్లేట్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు పీపుల్ కి, అండ్ పీపుల్ వాంట్ డిఫరెంట్ కాంటెంట్, నాట్ పీపుల్ గివ్ అస్ చాయిస్ టు మేక్ న్యూమరస్ స్టోరీస్ లైక్ దెన్ విల్ గెట్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో. దట్ ఇస్ వాట్ మై ఇంటెన్షన్. I wanted to watch different concepts, different way of life, plus children on the so that's what process of like choosing this story.
1: Fantastic. And Deepshika garu, let's start with you andi, an opening invitation ivandi to all the listeners of Virijallu. Ee cinema ni Ramani Kalyana cinema ni theaters lo ఎందుకు మిస్ అవ్వకూడదు? లెట్స్ స్టార్ట్ విత్ యూ అండి.
4: ద ఇంటెంట్ టు టెల్ సంథింగ్ గుడ్ టు ద ఆడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇలా ఇప్పుడు చాలా సినిమా వస్తాయి, ఇది ఒక ఆర్గానిక్ సినిమా, ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ అవుతుంది, హార్ట్ఫుల్ గా అందరికి కనెక్ట్ అవుతుంది, ఒక మోటివేషన్ ఇస్తుంది, పాజిటివిటీ ఇస్తుంది లైఫ్ మీద. ఇంకొకటి ఒక గుడ్ ఇంటెన్షన్ తో మేడ్ అయింది ఈ సినిమా మొత్తం, అన్ని టీమ్ కూడా ఒక బ్యూటిఫుల్ సోల్స్, బ్యూటిఫుల్ పీపుల్ అరౌండ్ ద టీమ్. ఇంకొకటి సినిమా కూడా అలాంటి ఒక బ్యూటిఫుల్ గా వచ్చింది. సో నాకేంటంటే ఎవరు చూస్తున్నారు థియేటర్ లో చూస్తున్నారో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి, ఇది ఒక యూనో మంచి ఫీలింగ్ వస్తాయి ఈ సినిమా చూసిన తర్వాత, అది నా నమ్మకం. సో అట్లానే నాకు కూడా వచ్చింది ఫస్ట్ కాపీ చూసిన తర్వాత. సో అందుకోసం ఇంకొకటి ఇది అన్ని ప్యాటర్న్స్ మొత్తం బ్రేక్ చేసిన మూవీ, ఫస్ట్ డెబ్యూ మూవీలోనే తను డెత్ గస్ తీసుకొని అంత కాన్ఫిడెన్స్ తీసుకొని హీ హాస్ బ్రోక్ మెనీ ప్యాటర్న్ అండ్ యునో లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. సో అట్లా ఉన్నప్పుడు దిస్ షుడ్ బి యునో రిసీవ్డ్ బై ద ఆడియన్స్, అదే నా ఫీలింగ్.
3: ఇక్కడ ఇండియన్ ఆడియన్స్ కి ఎప్పుడైతే నేను చెప్తున్నామో ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది, ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తాం నేను చెప్తా ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ అక్కడ బికాస్ ఐ స్టేడ్ ఇన్ ద స్టేట్స్ ఆల్సో ఇన్ ద యూఎస్ ఫర్ 6 ఇయర్స్, నేను చాలా చూస్తాను కదండి, సమ్వేర్ కనెక్ట్ అయితే ఉంటుందో, బికాస్ ఇన్ అవర్ ఫాస్ట్ పేస్ లైఫ్ అండ్ ఎనీథింగ్ వి మిస్ ఇట్. ఐ థింక్ ఈ మూవీలో చాలా విషయాలు, ద సేమ్ టైం కల్చర్ గురించి కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ద కిడ్స్ అండ్ ద పేరెంట్స్ విల్ రియలీ ఎంజాయ్ దాట్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ వై సమ్వన్ వుడ్ వాంట్ టు మూవ్ దిస్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఇస్ దాట్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ హావింగ్ ఎ ప్రిటీ టఫ్ లైఫ్, బట్ ఇఫ్ దే దెమ్ సెల్స్ వాళ్ళు ఆ డిసేబిలిటీని డిసేబిలిటీ గా తీసుకోకుండా దే ఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ లైక్ ఓవర్కమ్ ఇట్ అండ్ సీ ద లైఫ్ ఇన్ ఏ మోర్ పాజిటివ్ యాటిట్యూడ్, ఒక పాజిటివ్ గా చూడడం కానీ ఇది చేయగలిగినప్పుడు మన లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం, మనీ విషయాల్లో, జాబ్ విషయాల్లో, ఎవ్రీథింగ్. ఐ థింక్ దాన్ని కూడా ఎక్కడో చోట టు లెట్ గో అండ్ టు జస్ట్ బీ ఎ లిటిల్ బిట్ మోర్ హ్యాపీ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్, హౌ కెన్ దట్ హ్యాపన్? ఐ థింక్ దట్స్ సంథింగ్ వాట్ ద మూవీ కెన్ టెల్ అండ్ టీచర్స్.
1: వెల్ సెడ్ అండి. అండ్ విజయ్ గారు, యువర్ బేబీ రమణి కళ్యాణం ఒకసారి క్విక్ గా మా శ్రోతలందరికీ, యుఎస్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది డేట్ ఒకటి చెప్పండి, అండ్ మీ సైడ్ నుంచి ఒక పర్సనల్ ఇన్విటేషన్.
5: గిరిజనులు, లిసినర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు అస్. వెరీ వెరీ వెరీ థ్యాంక్ యూ అందరి ప్రేక్షకులకి. మా రమణి కళ్యాణ్ మూవీ May 22nd అన్ని యూఎస్ థియేటర్స్ లో, చాలా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని, యాజ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ యూఎస్, ఫ్రమ్ అట్లాంటా అండి, యాజ్ యువర్ ఫెలో మెంబర్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ డెఫినెట్లీ మన ఎన్ఆర్ఐస్ అందరికి, లైక్ ఇట్ విల్ బి ఎ గుడ్ బూస్ట్, లైక్ నాలెండ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇట్ విల్ గివ్ ఎ బూస్ట్. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22nd అండి.
1: అగైన్ వి విష్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా చూడడానికి నిజంగా చాలా పోయిటిక్ గా ఉంది, చాలా బాగుంది, ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకు. అగైన్ రియలీ విష్ ద మూవీ బికమ్స్ ఎ సక్సెస్ అండి. సో గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్.
5: థ్యాంక్ యూ ఎ లాట్ అండి.
3: థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
0: ఓకే, దర్ ఈస్ రమణి కళ్యాణం క్యాషన్ క్రూతోని మీరు చక్కటి ఇంటర్వ్యూ విన్నారు. ఇంకా మనకి టైం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోన్ టేక్ మోర్ కాల్స్. ఎస్, రామ్ మిర్యాలాస్ లైవ్ ఇన్ కాన్సర్ట్ మరి ఇంకెన్నో రోజు లేదండి, జస్ట్ ఒక 3 డేస్ అవే. ఈ ఫ్రైడే ICICI మిల్పిటాస్ లో జరుగుతుంది. టికెట్స్ కనుక మీరు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, డోంట్ మిస్ ఇట్ అవుట్. రామ్ మిర్యాలాస్ తీసుకొచ్చే వైబ్ అండ్ ఎనర్జీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. తను కూడా ఆ వైబ్ లోకి రావడానికి బిఫోర్ ద కాన్సర్ట్ స్టార్ట్స్ లైక్ తను కొంచెంసేపు కూర్చొని లైక్ హీల్ ఏమంటారు ప్రిపేర్ అవుతారు అనమాట. అది లైవ్ లో చూసాం. సో ఇట్స్ లైక్ వచ్చే ఎనర్జీ అంతా ప్రొజెక్ట్ చేస్తారు. ఎంటైర్ స్టేడియం విల్ బీ లైక్ సో ఎనర్జెటిక్. ఎన్నో బ్యూటిఫుల్ మెలోడియస్ అండ్ యూత్ఫుల్ సాంగ్స్ పాడారు మీకు తెలిసిందే. సో మరి ఆ సాంగ్స్ అన్ని కూడా వినాలి లైవ్ లో అంటే మీరు వెంటనే వచ్చేయండి రామ్ మిర్యాలా కాన్సర్ట్ కి. ఈ ఫ్రైడే ICICI మిల్పిటాస్ లో జరుగుతుంది. మీరు చేయాల్సిన వెరీ సింపుల్, టికెట్స్ కావాలి అంటే bata.org/bata.org వెళ్ళి వెంటనే బుక్ చేసుకోండి. ఆర్ బాటా బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్స్ bay area.entertainments మా ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడికి వెళ్ళి యూ కెన్ జస్ట్ చెక్ అండ్ యా అక్కడ మాకు మెసేజ్ ఇచ్చినా విల్ గెట్ బ్యాక్ టు యూ. బట్ ఎస్, గో టు bata.org అండ్ గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే. ఇంకా కొన్ని గ్రూప్ డిస్కౌంట్స్ కూడా ఇఫ్ యూ వాంట్ గెట్ ఇట్ మాకు వెంటనే ఈమెయిల్ చేయండి virjal@gmail.com ఆర్ అగైన్ ఇన్స్టాగ్రామ్లో కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. అంతేకాకుండా మీకు లైక్ ఒక టేబుల్స్ కావాలి అన్నా కూడా వీ హ్యావ్ ఫ్యూ టేబుల్స్ లెఫ్ట్. సో మీరందరూ వచ్చి టేబుల్ మీద కూర్చొని యూ కెన్ హ్యావ్ విత్ డ్రింక్స్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ మీకు కావాలి అంటే అది కూడా సులేఖలోనే అవైలబుల్ ఉందండి. ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ virjal@gmail.com ఆర్ bay area.entertainments ఇన్స్టాగ్రామ్లో అయినా యూ కెన్ రీచ్ అవుట్. డోంట్ మిస్ ఇట్ అవుట్. రామ్ మిర్యాలాస్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈ ఫ్రైడే నైట్ ICICI మెల్పిటాస్ లో జరుగుతుంది. మన లాంగ్ వీకెండ్ కి ఒక మంచి చక్కటి మూడ్ ని కూడా సెట్ చేస్తారు. సో జస్ట్ గెట్ దాట్, గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే. మరి రామ్ మిర్యాలా పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను మీకోసం ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో మిస్ అవ్వకండి, మీ టికెట్స్ వెంటనే తీసేసుకోండి. bata.org వెళ్ళి రామ్ మిర్యాలాస్ లైవ్ ఇన్ కాన్సర్ట్ దిస్ ఫ్రైడే అట్ ICICI మెల్పిటాస్. గో టు bata.org అండ్ గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే. మరి ఈ రోజు లక్కీ విన్నర్స్ నాకు కాల్ చేసినందుకు మరి చరణ్ గారికి నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ చరణ్ గారు, యూ వన్ అండ్ గిఫ్ట్ అండి. అండ్ మీరు రామ్ మిర్యాలా ఫ్యాన్ అన్నారు. సో మరి అండ్ ఇప్పుడు కాన్సర్ట్ కూడా చూడలేదు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ, మరి మిస్ అవ్వకండి, వచ్చేయండి ఒక ఫ్రైడే ఈవినింగ్ ఒక సూపర్ డూపర్ కాన్సర్ట్ తోని. లైక్ యుల్ బి టోటల్ ఎంటర్టైన్ అండ్ అంటే మీరు లైవ్ లో ఫస్ట్ టైం రామ్ మిర్యాలాని చూసి చాలా ఎక్సైట్ అవుతారు ఫస్ట్, అంత పెద్ద ఫ్యాన్ కాబట్టి. సో డోంట్ మిస్ ఇట్ అవుట్, గెట్ యువర్ టికెట్స్ రైట్ అవే. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తూ అంతవరకు నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శివా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: చవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.

0: బ్యాకప్.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: Congratulations, Vicky. Thank you.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: బ్యాకప్.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
2: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్ ఇలా.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One
7: is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ జోహో

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: நாகராஜன்யா. கால் ஹிம் அட் 408-805-4653 ஆர் விசிட் nagrajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Poor vaari, inka vindu naavra paalu, ikka puduva savra uriya kunni akka.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: తగ్గేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాట్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Good morning, America. Good old-fashioned summertime showers.
8: Again, we're looking today at...
9: Good morning.
8: Good morning.
9: What's your message?
8: Scraping your mouth.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Committed to data privacy and protection. Visit